0: Lucaia, mare vedene uni. Tutti chi vuole, ma le memory lost chila.
1: Memory lost?
0: Call the doctor.
1: Yaro sunnadu.
0: మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని వెళ్ళి ముక్కు తత్తపై విడుకురని అయ్యా మాట
2: సూపర్
0: డాక్టర్ని
1: డాక్టర్ హరియటం.